అఖండమ నలాకారం విహక్తేన సరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే నమః గురుర బ్రహ్మ గురుర విష్ణు గురుర దేవ మహేశ్వర గురు సాచ పారం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే నమః పరమపితా పరమాత్మ జ్ఞానదాతా శ్రీ గురు మహారాజ్ జీ పూజనీయ సంత మహాత్మా జీ హజూర్.